0: మౌన దుఃఖమై పంచున మౌన మౌన నేను పల్మానౌన. నమస్కారం, మధ్యమి టూరి. తపాయిలు సుందై ఉన్నాయి. పూర్వాంచల్ తో పైలు సాముదాయిక రేడియో సోలు ఎఫ్ఎం 101.2 MHz.
1: ధాకరే బోచి టేకువా టేచి ఠకై ఠకై ఠకై ఉఖల డూరా రుంజా టర్ బేచి ఠకై ఠకై ఠకై